సోకొట్టాలి గురు సేవియాజుబాయ్ దర్శన పరసియా జనమ మరణ దుఃఖ జాయ దర్శన పసియా గురు జనమ మరణ దుఃఖ జాయ వాహిగురు జీ తనాసరీ మహల్లా పంజవా కార బారవా ఇక సత్గుర ప్రసాద వందనా హర వందనా గుణ